అకర్మగా పరమంగా గంజే అలేఖ పూజ అంగ పర్యాచంద నమస్త్ర ప్రణామే సమస్త్ర ప్రణాశే అగంజల నామే సమస్త్ర నివాసే నికామ్ బాపూత సమస్త్ర స్వరూపే గో కర్మ ప్రణాశే తరం బాపూతే సదా సచ్చిదానంద సత్రం ప్రణాశీ కనిమల్ కునింద సమస్త్ర నివాసే.